పదని సరి పదమా పబగరి సరి గమని సరి గమ పదమా పదని తరి గది తరి నిద మా పదని తగది మాధ విప్పున్మయ తగిత తగిత దివి తగి.

పదని చలిద తణత జం తప జునత జం జం పదని పదప జం తజం పవతనకు జం జం పమపదీం తగిట నిదమ జం తరిత సనిద కుకుం తగిట గరిని తజం పదని సత జం తరిగమ తగిట జం గరిణి తతరిత జం రిగమ ప పద తజం తణం సగరి నిరిత తన తాప జణు తరిగమ పదని సరిగదిద సదిగిణతం సరిగమ పదన్ని తడి సన్నిధ సదిగిణతం దిగ సారిని సద్దా